ఎవరెన్న త్యబా మీహు రుహుమట్టక ఎవరెన్ త్యబా మీహు గాతుగా హువాకుములేనితే ఫహె ఎవరెన్న త్యబా మీహు రుహునస్ హమకశ్వరుం ఫాసకు గెంవా భయకం అల్లాహు రుహి ఒడిగెన్వానితే.

తెరెం కునిన్ ఇస్నంగే వివేకలున్నాయి హేగతుగా ఎబేకలున్న తబావి మీహుం దన్నాషే అల్లాహ్ ఎవరెన్న రుహి వడిగెం ఫియే అది ఎవరెన్ ఎకలాంగ రుహునూవే అది ఎతంతాంగ దశం కోర్తం హింగ హింగా హున్న స్వర్గత ఎకలాంగ ఎవరెన్న టకా తయారు కురివే ఎతాంగ ఎవరెన్ అబద దెమితి బెనివి గొతుగే బొడువెగెంవా నసైబ్ లిమ్మకి ఎయ్యే.

అది మోమినున్న గెల్లుం దిన్మషాయ్ కాఫిరు ఖమాయ్ మోమినుంగె మెదుగా బాబావుం ఉఫిద్దుమషాయ్ కురిం అల్లాహాయ్ రసూలాయ హంగురామ కురి మీహున్నట్టక బలబలా తిమ్మషాయ్ మిఖం ఖమట్టక మిస్కితం హదాగం ఉళును మీహుం వెస్ ఎవరెంగె తెరేం వే హేగొయ్ మెనువీ తిమమ్మెం కస్తె నుకురముయే కియా ఎవరెం హువా కురానికం కషవరే హమ కషవరుం ఎవరెన్నీ దొగు హదా బైకమ అల్లాహ్ హిక్వే ఒడిగం వెతే.

అది ఎమ్మెంగ్ ఎక్కుగా హంగురామె నుకుతుమే ముమినున్నకన్నితే ఫహ ఎవరింగే తెరిం కొమ్మె కబీలాయకుం బయకు హంగురామె నుకున్నమ కిహా రంగళుహే ఎయి ఎవరింగ్ ఎబహీ నుగొస్తిబి మీహు దీం ఉగని దస్కుర్మషే అది ఎవరింగ కౌముగె మీహు ఎబహీ హంగురామె నుకు మీహు ఎవరింగే గాథం ఎంబురి అతు జహిందు ఎవరిన్నం ఇంజారు కురుమట్టకే ఎయి ఎవరిం బిరువెతువే రక్కా తెరుమట్టకే.

తకున్నే కాఫినుంగి తెరిన్ త్యబా మిహున్నా గాతుగా తిబి మిహున్నా త్యబా మిహుం హంగురామకు రాశి అది త్యబా మిహుంగ కిబైన్ హరుకషికం ఎవరిన్ దికే హుషికమే అది హమ కశ్వరుం అల్లోహు ఒడిగమని తక్వా వెరిన్నా ఎక్కుగా కం త్యబా మిహుం దన్నాశే.

అది ఎవరెంగే హిత్తవుగా బలిమడుకమివ్వా మీహుం దన్నాశే ఫహె ఎవరెంగే కాఫిరుకంగా తెరయ కాఫిరుకం ఎవరెన్న ఇతురువి అది కాఫిరుం కంగావా హాల్ ఎవరెం మరువియే.

అది కొమ్మె అహరకు ఎఫ్ఫహరు నువత దెఫహరు దతితకాయ్ బలిమడుకం కురిమతి కురవ్వ ఎవరెన్ ఇమ్తిహాన్ కురవ్వాతి ఎవరెన్ నుదకే హియే దెంవెస్ ఎవరెన్ తౌబాయ్ నువతే అది ఎవరెన్ హందాంకు వాజ లిబెన్ను గణితే.

0: الحق يفصل الآيات لقوم يعلمون.
1: ఎకలాంగి అలికమెక్కంగా ఇరులవ్వ నూరెక్కంగా హందులెవ్వి రస్కలాంగి అది ఏ హందు హింగుమ మంజిల్ తకె మింవరు కురెవ్వి ఎయి తెబామీహుం అహరుతవుగి అదదాయ్ మస్సర్తకాయ్ దువస్తవుగి హిసాబ్ దెనగతమట్టకే హక్కుగుతుం మెనువి అల్లాహు ఎతకెతి నహద్దవై ఎంగే భయక ఎకలాంగి ఆయత్త తఫ్సీలు కొద్దెవ్వతే.

అల్లాహ్ ఫియవా అళుకం ఖురని ఎవరెన్న గెల్లుమెవ్వెస్ నుదవే అది ఎవరెన్న మంఫా ఎవ్వెస్ నుదవే తక చషె అది ఎవరెం బుణితే మితకెచ్చకి అల్లాహ్గ హజ్రతుగా థిమమ్మన్న షఫా ఇత్తెరువానే తకిచ్చె ఖలేగ్ఫాన్ విదాలు వాషె ఉడుతగుగావిస్ అది బిమ్గావిస్ అల్లాహు దినవుడిగెన్ వా ఖమిగ్గ వాహకై త్యబామీహుం ఎకలాంగే ఖబరు దినీహియే ఎవరెం ఎ షరీకు కురా తకెతిం ఎకలాంగే హుస్తాహిర్వే మతురే వడిగెంవే.

ప్రయాణికమైన నూనె కలియగ రసగొస్ అహుద్ వెరింగి తెలియగా అరివెత్తుకుని ఉన్నారు. తివంకరి ఇఫాను మిరసు నుకుమడాకి ఖబరి దిబిజియ తివంకరి ఇఫాను హున్న ఇతాకం అన్నారు దేన్ రసంగాయస్ రసుగా హురియే ఇతరుడికి ఇఫాను మదీనాయ వడాకి ఖబర్ దిబ్బం అవస్వికి హింగ జయమే ఏగోస్ ఇతరుడికి ఇఫాను ఫయాం ప్రో దెక్కి అల్గొండు ఇంక వడాకి ఫితో దెన్ని మా హదీస్ కురివియే ఆయకి కలియగి ఎక్కి తివంకరి ఇఫాను మక్కాగా హున్న అనికో బద్దలి కుల సలం వంహాయ మీహాయ తినే మిబావతు వాగతకు తినేయి గతాదత్తు ఎఫుయ్ అమ్రూ ఎఫుయ్ ఆసిం ఇఫాన్ కౌముగి ఎత బయకువాకురబ్బా వాహక వ్యయ్ ఫహ ఎబామీహం వాహక దక్కతే తిమౌరిన్న మ్యారస్కల్యాం రహమె ఫుళం తెదుమకు దెక్కివమా ఎక్కువామె ఎకుం అవహ ఇస్లాం వేవమ సబవక వి కమకి యహుదీంగి దన్నవే కలుంగి కివాయి ఈఫావా ఖబర్ తకే అహర్మె నకీ బుధన్ అళుకంతకొం ఉళే ఎబ్బిస్ ఇల్మెన్ నై ముషికుంగి బయకీమే యహుదీన్ నకీ బావాజిబి ఫొతే గెంగుళే అయిల్మువేరి బైకే అహర్మెన్ నాయ్ ఎబా మిహున మెదుగా వర గినాయ్ అరార్మాయ్ దిఖుళవరికం హున్నని హింగ హింగే అహర్మెన్ ఎమిహున అనియా ఎకొక్ ఎమిహున్ నురుహేనే కమై కొఫియా అహర్మెన్ దిరకుళో మసాయ్ బిరుగిన్నేమం ఎమిహున్ బునె ఉళే బాకీ నికం తిబేసే మిసాయిత నబీ వేకలకు ఫునుబా ఫానే ఎ వేకలకు వడాగి తిబామిహుంగి బుద్ధ ముగురువా తిబామిహు నెత్తాలమానే దింఫేస్ రామాయ సొలవాలివి ఇతు రసూల్లా ఇఫాన్ రసూల్ కమాగిన్ ఫనుబా ఇక్కడ ఇఫాను అహర్ మెన్న దీన గోవాలబా హెద్యము అహర్ మెయిన్ ఈమా విజయము ఎబామిహు హమ హస్తవరి కమాయ్ బుడాకము ఈమా నువాన్ తివిజయ మైరస్ కళ్యాణ్ రహై కురవి ఫలమ్మా జా అహుమ్మా అరఫు కఫరుబి ఫలఅనతుల్లాహి అలల్ కాఫిరీన్ మియాయ్ బావాలివి మిబా మిహున్న మెదుగయ్ మియా ఎతుగా ఎకులోన్ బస్ఫుగి మానయి ఎమీహున్ రంగళ దేన చివి కమై ఎమీహుంగి గాతం అవము ఇకమం ఎమీహున్ కాఫరు విజవే కాఫరు వచ్చ మ్యారస్ కిరాగి లాని హుట్టే అతరే మిబావతు వాహతవు తెరేయి బను రేదోత్ వంహాగి ముస్కుడి రివాకుల వాహకవే ఎమీహా వాహక దిక్కియే శాం కరాగి యహూదీన్ కురే ఇబ్నుల్ హైతబానే నంకిను దండబేకలకు దుర్వే అవరమింగి తెరియ ఫాబా వసం వీరి విజయ మ్యారస్ కిరాగి గాంధీ బుణమే ఇస్లాముకి తెరే నోని అవరి ఎఫద దఫా సోది మీహ గుణదికి మేము అహర్మింగి రత్తదువే వారే మధుయిమా ఇకమా మెదుగా దుఆకురే మా గొస్సుళినీ విస్ ఏనాగి అరిహతే మిగతుం ఏనాగి అరిహం గజ్జయి వీయ ఏనా అహర్మిన ఎ దుఆకుద్దిను కురిమెచ్చ కొమ్మె సొదగాతి బెహుమం అమరు కురే ఎ సొదగాతి బెహుమ ఫహు ఏనా అహర్మినాగి సహరాయ నుకుమే దుఆ కుఫే ఫహ ఎ దుఆ కుఫీ వీయ రత్యాగివే వారే దిబి దతికల్ నుఫిదా ఫహరకు ఏనా ఇకంతకి నుకురబతే ఏనా ఎగంత ఎగుత కురెవి ఎఫారకు దెఫారకు నూనె దింఫై ఏనాయి అహర్మింగి రసుగే మీహుం ఎమ్మె కబూల్ మీహా కంగా హుట్ట ఏనాగి అజల్ ఏనా ఎగాతం అసూజే ఫై ఏనాగి మరు గాయ బిజ్జికం ఏనాయం ఎగుం ఏనాగి గాత యహుదీంగి ఎమ్మెన్ ఎక్కుం ఎ మీహునం హియో నసేహద్ది హింహియ కురువాఫా నువ్వియే ఏ అహుర్నేవే అహరిం ఇఫద మాయ్ ద్వేతి తియాగి శ్యామ్ ఖరాయ్ నుకుమే మిఫద తదు జంగలీ తనకంగా స్వజం వెరివే మితాగా అహరిం అమర్ దుబ్బాలికమై తిబా మీహున్ దేన చిబూ హెయ్యే ఎ మీహున్ నంగెం ఫూవే నూనికే ఇకమిం హమ ఎగిలబ్బాని కలిగి మారే ఏనా బుణువి ఆయకే అహరిం మితనకం ఆయస్ మిహురి మిఖరాయ్ నుకున్నవానే నబీ వేకలకు జమాన్ దాది గాయ విద్య తీవే ఇవే కలకు ఇంతజారీగా హుర్మతే ఫై ఎబేకలకు హిజ్రే బడాగన్నవా హురి మీ బిమతే ఏ గ్రేదు త్వంహాగ అహున్నే ఇక్కడ ఇఫానుగ అరిహత్య బా మీ ఉన్నబురే అనే బేకు ఇసియను దేవరి కమే ఇక్కడ ఇఫాను మితాంగ అహున్నవాగి ఇక్కడ ఇఫానుగ దీనాయ్ దికొల హదా మిహునాయ్ హంగురామ కురబా ఉడుబానసే కాఫరుంగ ముదా గనీమా కురబానసే మిహనకే కియా తిబా మీహుం ఇక్కడ ఇఫానాయ్ కొమ్మెస్ దికొల నుఫరా హురి కమే దెన్ ఏ ఇబ్నుల్ హైతబాన్ నియా విజే దిన్ ఫైద్ వస్కులకుం సలామాయ సలవాలివి ఇతు రసూల్లా ఇఫాన్ రసూల్ కమాగిన్ ఫనువి మదీనాయ హిజ్రా బడాగిన్ ఇసాంగి కారి కారిగా తివి యహుదీంగి రదసాయి హంగురామ ఫిరిజే ఫై అహర్మింగి రంగ్ హయ్యర్ కురేబుమున్ అహర్మింగి రసుగి బడుం ఇక ఇఫాన్ అరియ గొస్ అమాన్ ఎదిగిన్ ఫువే బయ మీహుం ఇస్లాం విస్వియే ఫై విభావతు వివాహత ఉత్తరే మేరస్ కిజాంగ్ రుస్తులివి అబ్బాస్ గిఫాన్ వివాహకు వివాహకువే ఇక ఇఫాన్ విదాలువియే అహర్మిన్ వ్యఫారి కాఫిలాయిగా యమన్ కరియ నుకుమి జయీమ కాఫిలాగా అబూ సుఫియాన్ బున్ హర్బు ఎస్ వే అహర్మిన్ యమన్ కరాగా ఉలికొం అబూ సుఫియాన్ గదరి కదుం హంగోరత్ సిటీఏ మక్కా ఇన్ అత్రిజే మీ సిటీగా వివాహకి అబ్దుల్లాహి గిఫాన్ గిఫీ మొహమ్మద్ గిఫాను మక్కాకి అబ్తహగా హున్నవాగిన్ సిమన్ కలి గిఫానీ మైరస్ కిలాంగ్ ఫోను ఈ రసూలకి మే విదాలుగిన్ ఎబ గోవాల బతే దింఫే మీ ఖబరు యమన్ కరాయి మజ్జిస్ మజ్జిస్గా ఫాలో దిక్వేం ఫరాఫియే మీ మికం హింగాఫా వణికో యమన్ కరాగా హురి యహుదీంగి బోడు దన్నబేకలకు అహర్మి గాతం అతివిజ్జే

ఫాను ఎవరిన్ తాహిరు కురవ్వానే అది ఎవరిన్నం హేకం ఇతురు కొద్దివ్వానే సొదకాతే ఎవరింగె ముదలు కలేగి ఫాను నంగవాషే అది ఎవరిన్నట్టకా కలేగి ఫాను ద్వా కురవ్వాషే హమకషరు కలేగి ఫాను ద్వాయికి ఎవరిన్నంగొయ్ హింహమ జహమకాయ్ రాహ్మతికే అల్లాహి మొళం అస్సవా ఒడిగింవా మొళద్దెను ఒడిగింవా రస్కలాంగే.

అది మోమినున్న గెల్లుం దిన్మషాయ్ ఖాఫిరుఖమాయ్ మోమినుంగె మెదుగా బాబావుం ఉఫిద్దుమషాయ్ కురిం అల్లాహాయ్ రసూలాయ హంగురామ కురి మీహున్నట్టక బలబలా తిమ్మషాయ్ మికం కమట్టక మిస్కితం హదాగం ఉళును మీహుం వెస్ ఏవురెంగె తెరేం వే హేగొయ్ మెనువీ తిమమ్మెం కస్తెన్ నుకురముయే కియా ఎవరెన్ హువా కురానికం కషవరే హమ కషవరుం ఎవరెన్నీ దొగు హదా బైకమ అల్లాహ్ హిక్వే ఒడిగిం వెతే.

అది ఎమ్మెంగ్ ఎక్కుగా హంగురామే నుకుతుమే మూమినున్న కన్నెతే ఫహ ఎవరింగ తెరింగ్ కొమ్మె కబీలాయకుం బయకు హంగురామే నుకున్నమ కిహా రంగళుహే ఎయి ఎవరింగ్ ఎబహీ నుగొస్తిబి మీహుం దీం ఉగని దస్కుర్మషే అది ఎవరింగ కౌముగె మీహుం ఎబహీ హంగురామే నుకుం మీహుం ఎవరింగ గాథం ఎంబురి అతు జెహిందు ఎవరిన్ నం ఇంజారు కురు మట్టకై ఎయి ఎవరిం బిరువెతువే రక్కాచరు మట్టకై.

అది కొమ్మె అహరకు ఎఫహరు నువత దెఫహరు దతితకాయ బలిమడుకం కురిమతి కురవ్వ ఎవరెన్ ఇమ్తిహాన్ కురవ్వాతి ఎవరెన్ నుదకే హియ్యే దెంవెస్ ఎవరెన్ తౌబాయ్ నువతే అది ఎవరెన్ హందాంకు వాజ లిబెన్ను గణితే.

0: بالحق يفصل الآيات لقوم يعلمون.
1: ఎకలాంగి అలికమెక్కంగా ఇరులవ్వ నూరెక్కంగా హందులెవ్వి రస్కలాంగి అది ఏ హందు హింగుమ మంజిల్ తకె మింవరు కురెవ్వి ఎయి ఎబామీహుం అహరుతవుగి అదదాయ్ మస్సర్తకాయ్ దువస్తవుగి హిసాబ్ దినగతమట్టకే హక్కుగుతుం మెనువి అల్లాహు ఎతకెతి నహద్దవై ఎంగే భయక ఎకలాంగి ఆయత్త తఫ్సీలు కొద్దెవ్వతే.

ఎవరెంగ దుఆయకి సుబ్హానకల్లాహుమ్మ ఏ హద్దవా బడుకొరి రస్కలాకోయ్ ఈ బరస్కలాంగ్యం అళమిన్ తస్బీహ దన్నవమి అది ఎథాంగ ఎవరెంగ తహయ్యతకి సలామె అది ఎవరెంగ దుఆగ నిమ్ముమకి అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ హమ్దుహురి ఆలం తగివిరి అల్లాహ్ షే.

అల్లాహ్ ఫియవా అళుకం ఖురని ఎవరెన్న గెల్లుమెవ్వెస్ నుదవే అది ఎవరెన్న మంఫా ఎవ్వెస్ నుదవే తకిచ్చసి అది ఎవరెం బుణితే మితకిచ్చకి అల్లాహుగ హజ్రతుగా థిమమ్మన్న షఫా ఇత్తెరువానే తకిచ్చి ఖలేగ్ఫాన్ విదాడు వాషి ఉడుతగుగావిస్ అది బిమ్గావిస్ అల్లాహు దినవుడిగెన్ వా ఖమిగ్గ వాహకై తెబామీహుం ఎకలాంగ ఖబరు దినీహియ్య ఎవరెం ఎ షరీకు కురా తకితిం ఎకలాంగ హుస్తాహిర్వే మతురే వడిగెంబే.

0: అది మీస్తకున్న తదుమడు హాల్ జహుమఫహం ఎవరెన్న తిమన్ రస్కలాంగ రహ్మెల్లవ్వ తియాగి ఖంగ రహ దక్కవా హిందు తిమన్ రస్కలాంగ ఆ ఇత్తం ఎవరెన్ దోకో మకరు హదతి కలేగ ఫాను ఇదాళు ఆశె ఎవరింగె మకరు రద్దు కురెవ్వుంగా అల్లాహు అవస్వె వడిగతుం బొడే హమ కశ్వను తిమన్ రస్కలాంగ మలాయికతుం తిబా మీహుం హదా మకరు తల్లివ్వతే.
1: కీరిత్ గురువానుగు దివే తర్జమాయి దిమ్మె మిగెనస్తిని సూరతు తౌబా అడ్డియ నువవన ఆయతుం ఫషాయగిం ఎసూర నిమ్మ సూరతు యూనుసు ఫషాయగిం ఎసూరతుగే ఎకావిస్వన ఆయతుగే నియల తర్జమా విదాళ దివ్వఫావని డాక్టర్ మొహమ్మద్ హనీఫ్.

0: మీ దీలుగాడు.
1: శబాబక ఖబ్ల హరమిక
2: ముస్కులివుం గె కురిం జువాం ఖం గె ఫాదా హేవ్ గతుగా లిబిగన్నాష్.
3: అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇన్సానా హెద్దేవ్ మఫహు ఏనా దెమగక మగు దెక్కివి అది ఏ దెమగుం ఏనా బేనుం మగెం ఇఖ్తియార్ కుర్మ బుద్ధిగె నియమై దెబ్బి అది స్వరుగ్యా నరక హద్దవ స్వరుగి వంత వెరిన్న హురి ధర్మయా సవా బయాన్ కొద్దివి హమే హిమ్మె నరక వంత వెరిన్న హురి వేనా అజాబ్ గె వాహక విస్ బయాన్ కొద్దివి ఇస్లాం కమా కాఫిర్ కమా హురి తఫాత్ విస్ బయాన్ కురివి అది కొమ్మె మహ్లూకకు కురా అమల్ తక ఫార వెరివుమ అమల్ తల్లివ్వుమ కొమ్మె మీహక దె మలాయికతకు కండేళువి ఏ ఏనాగే అమల్ తగ్గు హిసాబం ఏనా జిమ్మా వాంచేరి దువహుగా హెకి బస్ గాయం కురివుమషి ఎఫతుగా నులియువ్వా ఎవ్వెస్ కమే దూను కురివేనికం అల్గుమెన్ దన్నంచే అల్గుమెన్నకి ఎంగిగెన్న నియంగి అపతువెస్ ఫాఫతకం అరాగనే ఫాతిబే బయకీముయి ఏంకము అల్లాహ్గి దర్బార మహ్షర్గి మేదానం హాజిర్ కురివేని దువహ బిర్వెతివే దిమాగి నఫ్సు హిసాబు కొల్లం కొమ్మి దువహకు బగుత్ కొలెం హుస్కురంజిహి.

అది త్యబామీహున్న రహ్మెల్లెవ్వు మట్టక త్యబామీహుంగె కురిమతీగావా తనాయి త్యబామీహుంగె ఫహతుగావా తన బిరువెతివే రక్కాతిరి వాషే ఎవరెన్నం అంగవాఫి నమ ఎవరెంగ్ ఫురగస్ది ఎంబురిదే.

0: مثلهم بلى وهو الخلاق العليم
1: ఎవరెం ఫద బయకు హెద్దెవుమ ఉడుతకాయ్ బింగ్ హెద్దెవి రస్కలాంగే కుళదుం వంతవే ఒడిగెన్నువే హెయ్యే నూనెకె ఎకలాంగై ఎమ్మెహా తకెతి హద్దవా మొళ దెనె ఒడిగెంవా రస్కలాంగే.

0: తిరిగి గుజ్జి మూడు రీతి కాకుల దుమ్ స్త్రీగను బుడి సమత్తర హో బనియాద మిఖాయిల కుజ్జహు గన్నాడే కాక్ తే ఈ గాఫిదాకి జమల్తో ఫాతుం గెందర రగలు కుజ్జెన్ను అది ఏగె బుధాత గుఫిలే వరవే కుజ్జి విష్ణు మీ కుజ్జ మీహెగ్గెంబె గాతుగా బహట్టాఫినమ ఏనాగి రీతికమ ఇస్తశిగలుగ నలకమ అది బనియాదంక ఫెడిఫా ఇకమిలేగి హేవిష్ణు గెల్లిదాన మిఖాయిల కుజ్జహు గమ్మీహకు ఏనాగ అంగిరున్న క్యారియర్ నుకురాడే కూడ ఫిరిహిం కుజ్జే కలియ మీ కూడ కుజ్జే ఎవరే శివహుతులు అళకు హాస్దారగలవాణి
1: చూడు బేబీ ఆరమే కలియక దొగెన్ను హదా మీ కుజ్జాపులు ఆరమే హోయి వాళ్ళకి తీరే ఆరమే బేను మీకు సలాం ఇవ్వ
2: అహరేగ్గా మికుజ్జాహుడు మిశ్రం గన్నాను మీకు లిబిదాను
0: అహరి మికుజ్జాగా ఎమ్మె దిహది రహమూరి బొడవగిండు దేన కలేమి ఎగత రోహిణీ వియ్య అహరి గణపా
3: అహరం తీయాగ విక్కాహి
0: కలేమి ఏనా కూడా ఎహిముత ఏనా వలంబట్టాలి కాకుతో తారిగా విధాన ఏడాకి సాహిబ్ మిహ ఫిలాగింగ్ ఉడే అలెక్కమ సయామి బామికి అమిల్లే వలఫు మాలికమ
2: అహరమే స్వాకురి ఏనా వాహ దక్కని కనాని బహరువాయ్ అరవి బహున్ ఏనాకి ఆచారమన్న దేహన్ని
1: ఏనాకి వా ఇగుణు గతుగా ఐ అళుకుజ్జను అళువతి కంకూరి దండ కుజ్జేసును
3: ఏనే అసువాకు ఏకం హోరా ఏ యమాలకు అరబి బహకి హురిహా బహరువతకి ఏగ హిమనె బహి
0: అలాడల ఎక్క మాలాడల ఏ బడేరి ఏ కుడ ఫిరిహి కుజ్జా గంగుస్ అళుంగితిరేల రక్కా కురే ఎకాలే కుదిం వాహక దక్క బస్మరే బిహుంగి తిరేగా దుహదాన ఎ బిహుం ఆసాహిబిగి మచ్చ అరాయిర ఏనాగ అస్లా ఫస్లా బిహేగుతుం దొగు వాహకత హదాగిన దక్క అవలేన నేతి అలకుజ్జాగ అగు అవహ కలేమింగి ఎక్వేరింగ్ గాతద్దే మిథా మా గినేరు వెజ్జి ఎమిహుం తిబేడి కలేమింగి దిజారుగా కలేనికం అహరి కార్యం ఆస్పది కలేమింతి కొని వేఫారి ఎవ్వరే మొలకమే బేణంత
1: ఏయ్ కొంకమెత్త
0: పక్క ఎద్దాన్ గుస్ ఇతనుగ ఖబర్త అహన్న గిరిస్తేని అహరి బిస్సం మీద అతను ఎంబురి అన్నాని తింబస్వాహం ఎంబురి అగ్నేరు కలియం ఇతరుగా ఉన్నం వాడి అది కలియం ఇవుడు వాహకత కాను కంతత్త అహన్న కియాదేని ఏ ఆహరి ఎంబురి గౌమద్దాయర్ ఎమింగ కబర్తుక ఉల్లేఖ కురిబెట్లాక ఆహరి బేడ్మెడ్డు అంబి అది విహిద్రోహం కురియంబి దీని కలియ మసిక్క ఫురిహం కొఫ మితనం ఆస్ అహన్న బద్దలి కురీమ ఇతరు ఫంసాస్ విహం దేన
1: ఆహరి దాతురు ఖరదుస్ దీ
0: ఎత్తగా కలియ ఇతరు ఖరదే కురాక నుజేన్ ఇతరుగా ఖైదారుగా ఫేదిగిత్త హుండాడి అబదుస్ మెహమానుండ కావోదకి లిబెంగ్ హుండాడి అది ఇస్మాయిల్కి బేఫుండ తీ అయి ఇబ్రాహీంకి ఫానుకి దరికలు మదియనుకి దరి యొక్క ఎగిజ్జినమ కొడబచ్చల్లాగి కలియ గెంగుళేని
1: అది ఇతరు కొలది
0: తీహా దహివేది కవిది బుడి కొద్దా కొంత కొక్కుగా దరియా
1: తీయ పద కొమ్మె మీ యొక్క యొక్క హితంగిదేను
0: హదా కురాత్ ఆహరిమింగ్ ఎబ్బస్ ఫావా దువస్ ఏ హదుబాహుగ తిమ్మస్ ఫాహు
2: హద్దవా బడుకురవ్వి ఎక్కవ వంతరస్ కదాకు జురహమున్నకి ఇబరస్ కదాంగ్ మగుగా తిబి అళు ఎహెమ్మీ హున్నకి ఎ ఫరాతుగా తిబి బయ ఎమీ హున్ని ఇబరస్ కదాంగ్యా కుత్తం విగం వా బయ
1: ಗಿಫುಳುವರಾಗಿ ದುವಾಫ್ ಕ್ರಾಮಿಗೆ ಕಾಕುತ ಈವನೆ ಅರಿಹು ಬೇಕಂತ ಲಿಪಿಗಂಬ ರಸ್ಕಲೆ
4: ಏಯ್ ಮುದಾದ ಬನ ಅಮ್ರು ಮಕ್ಕಾಗೆ ರಸ್ಗಿಫಾನು
1: ಮಕ್ಕಾಗೆ ರಸ್ಗಿಫಾನೆ ಮಕ್ಕಾಗ ರಸ್ಕಲೆ ಕುಣ್ಣಕ ಮೆನ್ನುದನ ಹುರಿ
4: ಏನಾ ಇವನಿ ಏನಾಗ ಬಪ್ಪಗೆ ಮಗಾಮ ಇಸಿಫ ಅದಿ ಮಕ್ಕಾಗ ವೆರಿಕಂ ಹೋದ್ದವಾಫ
1: ಏನಗೆ ಅಸ್ವಾರು ಮಕ್ಕಾಗೆ ಉತುರು ಫರಾತುಗೆ ಅವತ್ತಿಬ್ಬೆನ್ನು ಮಕ್ಕಾಗೆ ದೆಕುಣು ಫರಾತುಗೆ ನೆತ್ತ
4: ದೆಕುಣೋತಿ ಅಮಾಲಿ ಗತೂರ ವಂಹಾಗ ಮೀಹುಂಗ ಇದ್ದಶ್ಗ ಸಮಾಧ ಕೌಂ
1: ಎಮಿಹುಕುರಿ ಕೀತ
4: ಎಮಿಹುಂ ಕಮೆನ್ ನುಕುರೆ ಎಮಿಹುಂಗ ವೆಯ್ಯಕಿ ವಿಸ್ನು ತೆರಿಯನು
5: ರಸ್ಕೆಫಾನ್ ಸಮಯದಾ ಅಮಾಲಿಕುಂಗ ರಸ್ಕೆಫಾನ್ ಸಮಯದಾ ರಸ್ಕೆಫಾನ್ ಸಹರಾಗ ರಸ್ವಸ್ಥಲುಂಗ ರಸ್ಕೆಫಾನ್ ಐ ನೋಹುಗೆ ಪುಯ್ ಸಾಮುಗೆ ಪುಯ್ ಜಾಫಿಸುಗೆ ಪುಯ್ ಅಮಾಲಿಕುಂಗೆ ಪುಯ್ ಬಾಪೂರಾಗ ಪುಯ್ ಸಮಯದಾ ಐ ವಿಮುಗೆ ರಸ್ಕೆಫಾನ್ ಉಡುಗೆ ರಸ್ವಸ್ಥಲುಂಗೆ ವಸ್ ರಸ್ಕೆಫಾನ್ ಸಮಯದಾ ರಸ್ಕೆಫಾನ್ ಸಹರಾಗ ರಸ್ರಸ್ಕಲುಂಗ ರಸ್ಕೆಫಾನ್ ಸಮಯದಾ ರಸ್ಕೆಫಾನ್ ಅಮಾಲಿಕುಂಗ ರಸ್ಕೆಫಾನ್.

0: దీని హేలం తెరికం ఇతరు కొద్దని నువ్వదిహ మెగాహర్ట్స్ దీని గాడు
1: సాధు అదే ఇషిందే
2: కముక్తో అడగండి అగ్గోవాలేవి
1: సాధుకి హవాల్ కూర కొమ్మెమ్మస్ ఎక్కితే వర ఫరువాతరి కమాయకి రంగళ కురా మోజవే అహరం బెలియస్ నుబెలియస్ ఉరిహకమెస్ తికురని వర జిమ్మాదారు కమాయకు ఎకం ఫాహగక శుకురాదా కురం వెగెన్ గువాలి
2: శుక్రియా సార్
1: తిగతం అబదస్ కురియద్దే తి హివ్వర ఫరువాతరి కం దూకన్ నులాతింగే
3: قال رسول الله صلى الله عليه وسلم يسروا ولا تعسروا بشروا ولا تنفروا మానై మీహున్న లూయిఫసేహె కొద్దేశె మీహున్న దతి ఉందగూ నుకురాశె అది మీహున్న ఉఫావెరి ఖబరు దేశె మీహున్ ఫూహివాగొయ్ నహదాశె
2: గడిన రేగండు ఇక అరిచహి మీ దీనికి అడు